0: సంచారం కలిగి వస్తుంది.
1: సామాజిక ప్రాంతాలకి సాంప్రదాయక సూచన నెట్వర్క్ సిఐఎన్ సాముదాయిక రేడియో సిఐఎన్ కుమార్ సిఐఎన్ ప్రధాన సిఐఎన్ ప్రశాంత్ बाजुरा हुनाको सीमा क्षेत्र रानी सिंह लामपाटा चाचौरा क्षेत्रमा उत्पन्न सीमा विवाद र हिंसात्मक भएपछि छजना गम्भीर भएका छन्। सीमा क्षेत्र लामपाटा बाजु